హరిశ్చంద్ర హరిశ్చంద్ర నిన్నంతే నా సత్యవన్నే కుడిగు మూఢనాదే న్యాయదేవి ఆ హింబాలికుత

0: స్నేహభారతి తెలుగు కార్యక్రమం. స్నేహభారతి శ్రోతలందరికీ నీలిమ నమస్కారం. ఈనాటి మా ఈ స్నేహభారతి కార్యక్రమంలో శ్రీమతి వెంకటలక్ష్మి గారి స్వీయ కవితలు, అనంతరం ప్రొఫెసర్ పిఆర్ హరనాథ్ గారి జ్ఞాపకం కథానిక ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీమతి వెంకటలక్ష్మి గారి స్వీయ కవితలు.
1: కవిత శీర్షిక ఆశల పునాది ఉగాది, నూతన సంవత్సరాది ఉగాది ఆశల పునాది. తెలుగు కన్నడ మరాఠీ నూతన వత్సరమా, కాల చరిత్ర పుటలలో నడుస్తున్న